0: ఇలాంటి ఇష్యూస్ తమ తీసుకోవాలని వాళ్ళు దాకేయాల తను మస్తలు వాళ్ళు ఏమన్నా అవకు మా తిలాకత్తుకోవు అని ఒక రూమాను లేవు
1: ఓ లేవా ముందు కూడా ఒక బోరు నమ్ము సైలు ఉంది అంతేనా లాయా